చకరక చీచాచో చకలోరం గండో వండో లకరకటం అక్కో టక్కో ఇడిగిడి ఇడిగో ఇడిపాయ్ విడిపాయ్ చికి చకచో గిలిగిలి మల్ సులు సులు మల్ మకరక హుకు బుకురే టుకు బుకురే చకలక బిక్కో చిక్కో సిలి సిలి సిలిగో బగడదుం చగడదుం చికి చకచో

జగత రక్షిణి జగకళ్యాణి త్రిభువన జనని తకిట ధికిట ధుమకిట ధుమకిట జయ జయ జగత స్వామిని త్రిపుర సుందరి జయ మా కాళీ